సత్యాది పాపశమని హరిరశ్వాది సేవిత హస్తి కుంభో తుంగ కుజ హస్తి కృత్య

0: లరీ ప్రేమకార హిమవద్గంగా ప్రేమకార నవకౌస్తుభ ప్రేమకార మంత్ర సర్వస్వ ప్రేమకార పరసౌఖ్యద.
1: நிறைவாக மந்தஸ்மித முகம்போஜா, பாடியவர் சுவாமி அரிதாஸ்கிரி.